దట్స్ ఇట్ మలైనాటి ప్రసారం. ఓ చక్కనైన పదం, మాటతోనే మొదలు పెడుతున్నాం. దట్స్ ఆల్ టాకింగ్ అబౌట్ ప్రేమ, అబౌట్ లవ్. ఓకే, ఒక పదం దాని వినగానే మనస్సులో ఎన్నో భావాలు మేల్కొంటాయి. So stay tuned and join us on 94, 95.6 and 98.2 megahertz. It's happening live ikkada.

Yes, indeed, ladies and gentlemen, it's like mana urlo jatara modalai nattundi. అలానే డప్పులు కూడా మోగుతున్నాయి కదా. ప్రతి ఒక్క మ్యూజిక్, ప్రతి ఒక్క రిధమ్తోనే మా కాళ్ళు ప్రత్యేకమైన స్టెప్పులు వేస్తున్నాయి. సో గెట్ రెడీ, మన ఈనాటి సంగీత యాత్ర ఈ సమయాన్న మొదలయ్యింది. సో లెట్స్ ఎంజాయ్, లెట్స్ సింగ్, లెట్స్ డాన్స్, లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. మీ టెక్స్ట్ మెసేజెస్, మీ డెడికేషన్స్ కోసం మరవకండి. అదే ఫోన్ నంబర్ మీద, అదే వాట్సాప్ నంబర్ మీద 5789

శ్రోతలార బయట వాతావరణం ఇలా ఉన్నా మన మనస్సులోనున్న ప్రత్యేకమైన వాతావరణం బాగుంటే అది రోజు మీరు నమ్ముతారు కదూ అద్భుతంగానే గడుస్తుంది.

That's all about telling a small story. Ladies and gentlemen, prema ante iddari madhya eppudu godavalu padakunda undatam kaadu. Adi godavalu vachina okkarini okkaru vadali pettukunda undatam. ఎందుకంటే మనకు చాలాసార్లు తెలుసు తప్పు చిన్నదే అని, కానీ మన అహంకారం మాత్రం పెద్దదైపోతుంది కదూ. అంటే ముందు వాళ్ళే మాట్లాడాలి, ముందు వాళ్ళే సారి చెప్పాలి. ప్రతిసారి అన్ని ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా చూడడం వల్ల అలా ఎదురు చూస్తూ కొన్ని అందమైన క్షణాలు కోల్పోతాం.

సో లేడీస్ అండ్ జెంటల్మెన్ మరొకండి ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ మన ఆర్ఎం త్రీ రేడియో ఛానల్ మీద మీకు ఇష్టమైన తొలి రాగాలు కార్యక్రమం విత్ రాజేంద్ర సో మరొకండి ప్రేమలో గెలవడం కంటే బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు ఒక చిన్న సారీ మనస్సుల మధ్య పెరిగిన దూరాన్ని క్షణాల్లో తగ్గిస్తుంది తగ్గి చేస్తుంది సో నమ్ముకోండి సారీ చెప్పడంలో ఏం పెద్ద

0: All the sweetest music for you, ladies and gentlemen, is Shubho Dhyana. So all those Devaru Chonchi Yaledinka, come join us. It's happening live with Rajendra on 94, 95.6 and 98.2 MHz.
1: కొట్లు గిటార్తి మొదలు పెడదామా?
2: ముందు నేను పాడతాను, ఈ పాట మీకోసం.

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా?
1: Dedicated to all those sweet ammas there, mothers out there. Adhendi cheptanu prema ante kevalam iddari madhya unde anubandham maatrame kaadu. Adi tandri prema undavachu, snehudu his snehitudi prema undavachu, amma prema undavachu. Ivanni mana jeevitanni sampurnam chestayi. అలా నిజమైన ప్రేమ అనేది ఎడుటి వారి ఆనందంలో మన ఆనందాన్ని వెతకడం. అలా వచ్చింది మాట గుర్తించుకోండి. ప్రేమను వ్యక్తింపజేయటానికి పెద్ద బహుమతులు అవసరం లేదు. ఒక చిన్ని మాట, ఒక మంచి మాట, ఒక చిరునవ్వే చాలు.

శ్రోతలారా, మీరు నమ్ముతారా, క్షణాల క్రితమే నిమిషాల క్రితమే మొదలు పెట్టిన కార్యక్రమంలో ఈ కాల చక్రమంలో తిరుగుతూ మనం చేరి ఉన్నాం. ఇట్స్ ఆల్రెడీ ఉదయం 8:27. టైమ్ ఈస్ గోయింగ్ సో ఫాస్ట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కమ్ జాయిన్ అస్. ఎవరు ట్యూన్ చేయలేదు ఇంకా, ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద. Let's enjoy this one in the voices of Kunal and Gayatri Ganjawala.

0: That's in the voice of Shankar Mahadevan. And a sweet description about the moon, ladies and gentlemen. Konni sarlu manam chandrunni chudamu allane nadustune untam kani ee roju
1: Stella oh what a
0: ee ratri tappani sariga aakashamlo aa chandrunni chudandi ok sari
1: coming dad
0: ento andanga ento prashandamga untadu kadu అందుకనే కవులు కూడా ప్రేమను చెప్పాలన్నా అందాన్ని వర్ణించాలన్నా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలన్నా ముందుగా చంద్రునినే వెతుకుతారు. సో లెట్స్ డెడికేట్ దిస్ నైస్ సాంగ్ టు కూతురు శైలాని అండ్ శలిని. To baby Jivansh, to Keshavan, to Ritesh, to Amma Anji Gom of Rochebrune and Annamalai family.

And ladies and gentlemen, again and again, special birthday wishes goes out to Chalamandi Tama birthday lu iroju jalupukuntunnaru. ఈ జూన్ యొక్క 14వ తేదీన ఎవరెవరు తమ బర్త్డేలు జరుపుకుంటున్నారంటే అండ్ ఆల్ ద కపుల్స్ అవుట్ దే సెలబ్రేటింగ్ మీ వెడ్డింగ్ యానివర్సరీస్ కూడా స్పెషల్ కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ స్పెషల్ బర్త్డే డెడికేషన్ గోస్ అవుట్ టు అక్క విధు సెలబ్రేటింగ్ హర్ బర్త్డే టుడే విషెస్ కమింగ్ ఫ్రమ్ హోల్ నారయ్య కిష్నమ్మ అండ్ పోలూరు ఫ్యామిలీస్ ఫ్రమ్ ఎస్పెషలీ ఫ్రమ్ విజయ్ అండ్ వాషిని

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎస్ వెళ్ళటానికి దుర్భాగ్యంగా సమయం అయింది. ఇంకొక 5 నిమిషాలు, దట్ విల్ బి ద గ్రేట్ స్టార్ట్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ నితిన్ యొక్క మరాఠీ ప్రసారం. And hoping that you enjoyed Manai Nati Ganta Sepu Telugu Karikramam. Thank you so, so very much for all your messages and dedications. And Daivanugrahalu unte tappani sariga inkokati manoharamaina Telugu Karikramamlo kaluddam mari. So enjoy your Sunday. Take very good care of yourselves. Namaskaram. Bye-bye.